0: டைனிங் ரூம்.
1: அவன் இங்க நம்ம இங்க
0: அவங்க கருப்புனாச்சண்ணா
2: పొన్ను చూదు పోతారు ఏప బరుడు పోడు వచ్చి
3: ఎక్కడ దేవుళ్ళ దర్శనం అక్కడ దేవస్థానం పోయినాక ఒక స్టేషన్ పోయి ఒక చాస్తి పూజ
2: దేవస్థానం పోయినాయి
3: అంటే లక్ష్మి
4: లక్ష్మి కొంత పట్టి తిన నీలగిరి ముట్టాదా ముక్కు తల్లి
0: తినరా
3: యాని ఇల్లా దగ్గర మాత్రం ఇల్లదు ఉలాయిపోయినప్పుడు కొరి అంది విత్తనాలు బేచరించేత ఓకే ఓకే ఇఫ్ యూ డోంట్ నోట్ ఫైన్ కొంచెం చూరు పార్వతిని లేపండి హలో హలో పార్వతి పల్ల పల్ల పల్ల ఇద్దరు పల్ల కూడిచ్చి డోంట్ వరీ బి హ్యాపీ ఓకే ఓకే లెఫ్ట్ ఇట్ లక్ష్మి యానితే నిన్న నేర్చిన పంతి నేను పండిట ఇవంటి ఎడ్యుకేషన్ ఇచ్చినాను నీకు అర్థాపడు పండి ఆమె ఎందుకు గుర్తుండు ఆయనో ఆయనో యాని తప్పు మొత్తం దుర్లేపండి ఆంటల్ ఆంటల్ యాని ఎంత కలిసి మొత్తం దుర్లేపండి ఆమె ఈలాడు యాదు నిన్న పుట్టిన సురూపు పార్వతి సారీ సారీ ఈ మాత్రం బేజర్ మా తెలపండి లేకపోతే పార్వతి వస్తాయి ఐ లైక్ హర్ వెరీ మచ్ ఇంకా మస్తు లైక్ అంటే ఈ ఈ లైక్ అంటే చెప్పండి అత్తి ఈలో ఇంకా మస్తు లైక్ అంట నీకు అంటే మాత్రం ఉండేది అంటే పార్వతి వచ్చేది పాప తప్పుడు దయమంతు దయమంతుది ఉంటుంది ఇళ్ళ దగ్గర మాత్రం కన్వీన్స్ మల్పండి ఈ మంత్ ఆపిలేక ఈ మల్పండి ఎందుకు గుర్తుండు ఐ నో ఈ ఆపు చేయని పదాయపడితే ఇంక ఖండిత గుర్తుండు దయపడ ఈలో పట్టుకుండు నీకు హృదయవంతకే ఉండు ముందు నిన్న సాక్రిఫైస్ ఐ మీన్ త్యాగ త్యాగ ఆ పాపద పొండకు ఉంచి అవకాశం ఉంచి
4: అవకాశం
3: ఐ నో హర్ నక్షత్ర బట్ ఐ డోంట్ కేర్ నక్షత్ర ఇంక నిన్న ఉత్తరం పోదు ఈయన ప్రామిస్ పంపిన విషయం మాత్రం లక్ష్మి పడదాడు
2: సరే
3: నన్ను డిసిజన్ తెతున్నాడేమో లక్ష్మి
4: అంటే
3: ఉంది పాత్ర
5: ఎన్నని సరి

0: ముందు వాళ్ళ నక్షత్ర నక్షత్ర
1: ఎంచిన నక్షత్రే ఎంచిన నక్షత్ర అల్ల నక్షత్ర ఎంచినాన్ని ఎంకే గుర్తించి అల్ల గాతగా ఎంచినాన్ని ఎంకే గుర్తించి

0: மதனா பிறந்து இரு மதன ஆச ஆசை பண்ணி நினைக்கிறேன் அல்ல போன கரைஞ்சர காரணம் ஆனா இரு மதனா அல்ல அல்ல போன கரைஞ்சர காரணம் ஈரத்தண்ணா இரு மதன் பண்ணி நினைத்தண்ணா அல்ல போன கரைஞ்சர காரணம்
1: பார்வத்தினை யார் மத்தாப்பின் பண்ண ஏ பண்ண யார் மத்தாப்பினை லக்ஷ்மி பண்ணது ஏ மத்த யார் மத்தாப்பின பொண்ணடா சாக்ரிஃபைஸ் மறுத்து நச்சினா ஐ மீன் தியாக மறுத்து நச்சினா குணம் உண்டா புத்தி உண்டா பாவனை உண்டா பண்ணது யார் லக்ஷ்மி டெஸ்ட் மதனி ஐ மீன் பரீட்சை மதனி யாரு பரீட்சை
0: பரீட்சை జీవనడు గొప్పొచ్చే పరీక్ష మంచుదోరన్న ఇది ఇంకనే పరీక్ష మంచుదోరా పార్వతి అన్న అవే పార్వతి లేకుంది పోలేన్న లేకుంది పోలే అన్నా
2: లేకుంది పోలేన్న
0: అవే పార్వతన్నా ఇరాని మద్నాకారని పండినదన్నా అవే పార్వతన్నా దేమాలతో పోలేన్నా అన్న లేకుంది పోలేన్నా ఇట్లా తొందర పోపుచారు మళ్ళీ ఇట్లే తొందర పోపుచారు దాపన్న అన్న మోనే కరెంచింది అంటే అది లేకుంది పోపుచారు అన్న మోనే కరెంచిన దానన్న అన్న మనసు అవు నిర్మలం కంటన్న పోలన్న ఆ మనస్సు నిర్మల మనస్సు అన్న అవు అవు పొడిచినన్న నమ్మ జీవనకు ఇది లేతొందు పోలన్న లేతొందు పోలన్న లేతొందు పోలే మళ్ళీ ఈ లేతొందు పోపు చేస్తా మళ్ళీ మళ్ళీ ఇప్పుడు పాపరాదు ఇప్పుడు ఈ లేతొందు పోడ్చి అలాగే అలాగే యాను జీవన చెప్పర ఆత్యావన్న ఆత్యావు పార్వతి పలా అయ్యాడ పని కావాలా అయ్యా ఓ అయ్యా జాను పార్వతి మర్నాప్ అయ్యా ఎంకలే ఆశీర్వాదం కూడా అయ్యా ఎంకులకు ఆకుజింది పనిర పని అయ్యా ఈ ఆకుజింది బాగా పనిర పని పని ఎంకులు ఎంకుల జీవ ఇది నాటి దిన మూలే బేద మనకొందు మూలే తినొందు ఇరిన కారణ ముదేళ్ళు గురువయ్యా ఎంకులకి ఆకుజింది పనిర పల్లయ్యా ఎంకులకి ఆశీర్వాదం అనుకోడు అయ్యా ఈ ఆశీర్వాదం అనుకోడయ్యా
3: మనస్సు మనసు వన్యాడ మనసు ఏతో పాపద పార్వతి నకులు మల్లాయన కుశలకు బలియాపెరు అంచిన పార్వతి నకులకి ఎంచిన రామ నకులు సార సార పుట్టుడు సార సార అపగ మాత్ర ఎంచిన పార్వతి నకులకి న్యాయోతిక్కు ఈ పొస జోడికి ఈ పొస జోడికిలో ఆశీర్వాద మలుపులే ఆశీర్వాద మలుపులే ఆశీర్వాద మలుపులే ఆశీర్వాద మలుపులే ఆశీర్వాద
4: మలుపులే ఇతనేట డాక్టర్ దేవదాస్ కాపికాడ్ అర్న ಕತೆ ಸಂಭಾಷಣೆ ಗೀತ ರಚನೆ ಹಿನ್ನೆಲೆ ಗಾಯನ ಅಂಚನೆ ನಿರ್ದೇಶನ ಒಪ್ಪುನ ತುಳು ನಾಟಕ ಪಾರ್ವತಿ ಉನ್ನತ ಕಡೆತೆಗೆ ಕೇಂದರ ನಳಪಾದು ಕೊರ್ನಕುಲು ಚಾಪರ್ಕ ತಂಡದ ಕಲಾವಿದರು ಕೃಪೆ ಡಾಕ್ಟರ್ ದೇವದಾಸ್ ಕಾಪಿಕಾಡ್ ಚಾಪರ್ಕ ತಂಡ ಕೆನಲುಪ್ಲೇ ರೇಡಿಯೋ ಸಾರಂಗ 107.8 FM ಒಂದು ರಂಗ ರಂಗದ ಬದುಕು

0: నిక్కుల ఎడ్యుకేషన్ కోరిజేండ అక్కల మిత్ బర్ర ఆ పూజి నిక్కుల మల్లాయ్ బొక్క ఓ ఎంకుల అప్పగా సేర్సావుడిత్తున్నందు పశ్చాత్తాపాయర ఏరగిల ఆయర బల్లి ఐక్కోస్కర ఆన్ పొనందుల్లే మూలకు ఉడ్లడెత్తిన అక్కల పూర ఉరోషోరుడు బ్లైండ్ స్కూల్ ఉండు అంచా బోడెత్తిన బెత్త బెత్త స్కూల్లో ఉండు ఒక బెంగళూరులో ఉండు మైసూరుడు ఉండు ఇంచినక్కలు స్కూల్కి సేర్ ఎల్లే జోకులు అజ్జన ఎంకులు ఇల్లెడ్ది బుర్దు ఆయన అజ్జన ఆ పొన్ను కెలవరి పొన్నును ఇల్లెడ్ది పిదాయి కడపుడు ఆ పూజ అని పని పేరు అంచమలు పొడిచి అక్కడ పిదాయి కడపుడిన అక్కడ హాస్టల్డు అక్కడ అంచినక్కలే ఉప్పారు అంచెత్తుది అక్కడ పూర కాలుతుంది అక్కలే నిక్కలే బక్క తాంకున్నాతు తాకత్తు నెంకుల బ్లెండ్స్ నక్కలే ఉండు దే ఇత మాత తెరవేర అవకాశం మళ్ళీ తిక్కొత్తినక్కల రేడే సారంగ దక్కలేగు మస్తు సోల్మేలు.
1: ಸರಿ ಪ್ರಮೋದ್ ಅವರೇ, ಭಾಳ ಚೆನ್ನಾಗಿ ತುಳುವಿನಲ್ಲಿ ಮಾತಾಡಿದ್ದೀರಿ. ನಾವು ಕೂಡ ಮಾತಾಡ್ತಾ ತುಳುವಿನಲ್ಲಿ ಸಂಭಾಷಣೆ ನಡೆಸಿದ್ದೀವಿ. ಇವತ್ತು ಈ ಹೊತ್ತು ನಿಮ್ಮ ಜೊತೆ ಮಾತಾಡೋಕ್ಕೆ ಒಂದು ಅವಕಾಶ ನಮಗೆ ಮತ್ತು ಕೇಳುಗರ ಜೊತೆ ನೀವು ನಿಮ್ಮ ಒಂದಷ್ಟು ಪರಿಚಯ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದೀರಿ. ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡ ನಿಮಗೆ ಎಲ್ಲ ಸಾರಂಗ ಕೇಳುಗ ಬಾಂಧವರ ಪರವಾಗಿ ಹೃದಯ ತುಂಬಿದ ಧನ್ಯವಾದಗಳು
0: ಸರ್. ನಿಮಗೂ ಸರ್ ಧನ್ಯವಾದಗಳು ಸರ್. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ.
1: ಕೇಳುಗರಿಗೆ ಪ್ರಮೋದ್ ಅವರ ಜೊತೆ ಮಾತಾಡಬೇಕಂತ ಏನಾದ್ರ ಅವರ ಜೊತೆ ಅವರ ಆಗಾಗಲೇ ಕೆಲವೊಂದು ನಮ್ಮ ಸಾರಂಗನ್ನು ಸಂಪರ್ಕಿಸಬಹುದು, ಮತ್ತು ಅವರು ಕೆಲವೊಂದು ಏನು ಮೊಬೈಲ್ನಲ್ಲಿ ಇರುವಂಥ ಆ್ಯಪ್ ಬಗ್ಗೆ ಮತ್ತು ಬ್ರೈಲ್ ಲಿಪಿಯ ಬಗ್ಗೆ ಒಂದಷ್ಟು ವಿಚಾರಗಳನ್ನು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಈ ಬಗ್ಗೆ ಅವರನ್ನು ಸಂಪರ್ಕಿಸಲು ನೀವು ನಮ್ಮನ್ನು ಸಾರಂಗಿನ ಆಫೀಸನ್ನು ಸಂಪರ್ಕಿಸಬಹುದು. ಕೇಳುಗರೆ, ಇದುವರೆಗೆ ಪ್ರಮೋದ್ ನಾಯಕ್ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆ ಕುಂದಾಪುರ ತಾಲೂಕು ಬೇಳೂರು ಗ್ರಾಮದ ಒಬ್ಬ ದೃಷ್ಟಿಮಾಂದ್ಯ ಸಾಧಕರ ಒಂದಷ್ಟು ಪರಿಚಯವನ್ನು ನಿಮಗೆ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದೇವೆ ಹೃದಯ ರಾಗ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ. ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ನಮಗೆ ಸಹಕಾರ ನೀಡಿದವರು ವರದರಾಜ ಶಕ್ತಿನಗರ. ಮುಂದಿನ ವಾರ ಹೃದಯ ರಾಗ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಮತ್ತೆ ಭೇಟಿಯಾಗೋಣ. ಅದುವರೆಗೆ ಕೇಳ್ತಾ ಇರಿ ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM, ಬಣ್ಣ ಬಣ್ಣದ ಬದುಕು. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ.

0: ఉండానే
1: దానికి మార ఊరు అడి మేల
0: ఊరు ఊరు అడి మేల మల్ప
2: ఇంట్లోకి సాయిబీన్ ముట్ట బరీ రైతుంది షాపింగ్ అంచనే ఎన్న ఫ్రెండ్ ఎంచిన షాపింగ్ మల్
3: అంచనే
2: నిట్ల ఒక తూతు పోయి పండు పత్తి నో థ్యాంక్స్ నో థ్యాంక్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం చూరు పార్వతిని లెక్కో ప్లీజ్ హలో హలో పార్వతి హౌ ఆర్ యు బల్ల ఎదురు బల్ల పోడిచ్చి ఓకే ఓకే ఓకే ఓకే ఇట్స్ ఫర్ యూ మై గిఫ్ట్ దెత్వను దెత్వను డోంట్ వరీ యా ఓకే ఓకే
3: మై గిఫ్ట్ మై గిఫ్ట్
2: డోంట్ వరీ ఓకే ఓకే ఓకే దీపక్ అచ్చండి ఇప్పుడు బర్ఫాలి
0: ఓకే బాయ్
2: ఓకే చెయ్యి చెయ్యి బాయ్ లెట్స్ ఓపెన్ ఓకే ఐ ఫోకట్ ఐ ఫోకట్ లక్ష్మి ఓకే చెయ్యి లక్ష్మి బాయ్.

0: అరే పో చెప్పునాక పాదా పంపున పాదా అత్తయ్య ఇందు అరేపు దెత్తుది కజిపు కొద్దాది వనస ఆయి బొక్క పంపున పద
1: అవేం చెన్నరామ
0: అవు ఐటిజ్జ నానే భాగ్యవంత
2: ಹುಷಾರಿದ್ದಾನೆ ಪುಟರಿ ಹುಷಾರಿದ್ದಾನೆ ನಿನಗೆ ಮಗ ನೂರಲ್ಲಿ ನೂರು ಮಾರ್ಕು ಒಂದು ಪುಣ್ಯ ಪುಣ್ಯ
1: ನೂರು ಮಾರ್ಕ್
2: ನೂರು ಮಾರ್ಕ್ ಹುಷಾರಿದ್ದಾನೆ ಪುಟಾಣಿ ಈಗ ಆರನೇ ಕ್ಲಾಸಿನ ಪುಟಾಣಿಗಳು ಆರನೇ ಕ್ಲಾಸ್
0: ಅಯ್ಯ ಕುರ್ಸಿ
1: ಅದೇ
0: ಗೊತ್ತಾನೆ ఇంకొంచి అయ్యా నువ్వు ఎడ్డా నీరు కుర్చీ తోచిపోయిన నాకు నువ్వు ఆయుర్వేదిక కొంచెం మర్దు దిగిలా కాదు నా జనకు నన్ను లక్కడి అని తోచిపోవా అవి
2: గండన హత్తిర హెండతి బంది నిల్తాడు
1: ఎల్ల గండ హెండతి బగ్గి
2: హెండతి బగ్గి
1: పాపయ్య మధ్య చెత్త ఆశే జోక్లేదు గండ హెండతి లేసవాడు చూపి జన
2: గండ హెండతి బగ్గి నిత్య రూపగా గండన హత్తిర హెండతి బంది నిల్తాడు ఆ స్పాట్ అల్లి ఆడు అంటాడు
1: యావదు
2: నీ బందు నింతాగ నింతు నీ నక్కగా
1: జోక్లు ఎంచ నలిపునియ
2: ಕುಡಿದುನಿ ಬಿದ್ದಾಗ ಕುಡಿದುನಿ ಸೋತಾಗ ಕುಡಿ ಹೋತಿ ನಾನಾಗ
1: ಲಾಸ್ಟ್ ಮಾತ್ರ ಒಂದು ಸ್ಲೋ ಆಗ್ತದೆ ಬಕ ಪೂರ ಫಾಲ್ಟ್ ಎಂತ ಮಾಸ್ಟ್ರೆ ಮಕ್ಕಳು ಹೇಗೆ ಕುಣಿಯುವುದು ಕುಡಿದು ನೀ ಬಿದ್ದಾಗ
2: ಕುಡಿದು ನೀ ಬಿದ್ದಾಗ
1: ರಾಂಗ್ ಸರಿ ಮಾಡಿ ಹಾಗೆಲ್ಲ ನೀವ

0: ಅಯ್ಯ ಹೆಂಗೆ ಗೊತ್ತಿದ್ಯ ಹೆಂಗೆ ಕಾಲೇನ ಕಂತುಕೊರುಡಯ್ಯ ಅಯ್ಯ ಹೆಂಗೆ ಅಲ್ಲ ಅಮೇರಿಕಾಗೆ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ತಾಲ ಬೇಜಾರಿದ್ದಯ್ಯ ಒಂಜಿ ಪಾಪದ ಬೇಲೆದ ಪುಣ್ಣು ಒಂಜಿ ಎಡ್ಡೆ ಕೋಟಿಗೆ ತಂದೋಲಯ್ಯ ಹೆಂಗೆ ಖುಷಿ ಅಯ್ಯ ಹೆಂಗೆ ಖುಷಿ ಅಯ್ಯ
1: ಪಾಪಯ್ಯ ಹೋತ್ವತ್ತ ಬಾಲೆ
0: ಖುಷಿ ಅಲ್ಲ ಮುನಾನಿ ಪನ್ಪುನಯ್ಯ ರಾಮ ಯಾನ ಅಮೇರಿಕಾಗೆ ಹೋಯ್ ಬೊಕ್ಕ ರಾಮ ನಿಕ್ಕೆ ಅನ್ನ ಕಾಕಜಿ ಪಾಡು ಅಂದ್ ಪನ್ಪುನಯ್ಯ
1: ಪಾಪಯ್ಯ
0: ಹೆಂಗೋತಿ
1: ನಮ್ಮ ಇತ್ತೆ ನಮ್ಮ ದೀಪು ನಾಡೊಂದು ಹೋತಿ ಅಯ್ಯ 100% ಅಲ್ಲೆಲ್ಲ ತೋರ್ಬೇಕು ಅಂದ ಹತ್ತದಲ್ಲ
0: ದೀಪು ಆಯಂಗಿನ ನಾಡ್ನು ಆಯಾಣಿ ಬಂಡಿ ಸಮಾಜ ಬರು ಸಮಾಜ ಬರು ಆನವು ಆ ಸಮಾಜ ಲಜ್ಜಿ ಹೆಂಗೊತ್ತಿ ಜಯ ಹೆಂಗೊತ್ತಿ ಜಯ
1: ಎಂದು ದೋಗ್ರೆ ಬರ್ತಿ ದೋಗ್ರೆ ಆಗುತ್ತು ಪಾರ ತಿಂತೀಯನ ಮಾರಯ್ಯ
0: ಓಲ್ಲ ಇಜ್ಜಲಣ್ಣ ತಾರದ ಕುಬೆಕ್ಕೆ ಬದುತ್ತೀಯ ಓ ತಾರದ ಕುಬೆಟ್ಟು ನೀನ ಸಾವನ್ ತೋಪುನ ತಾರದ ಕುಬೆಟ್ಟು
1: 400 ತೋಚ
0: 400 ತೋಚಿನು 400 ನೀ ತೋಚಿತು ತಾರದ ನಿನ್ನ ಆಡ್ನು ముకులు మల్లకులు ఇంచ మాత మనపొలి అయ్యా ముకులు ఇంచ మాత మనపొలి
1: అయ్యా
0: అల్ల నక్షత్ర అల్ల నక్షత్ర పన్పరత అల్ల మోనే చూసి పన్పరత ఆలు బర్పునై తుమ్ము ఈయన అమ్మేరు బెందుడు ఒరంకు ఒరంకుడు సైతరత అవు అల్ల మోనే తూత అవు అల్ల మోనే తూత
1: నక్షత్రాల పెట్టుబాటు చేస్తామా
2: ఏం గొప్పించి ఎన్నీ పార్వతి నీకు జీవప్ప కనత్తు కోరుడు
0: గోపవండ
1: ఎందు నన్ను అట్టుడు ఎంగా తీతాను
2: అంటే అంటేమండీ స్వామిని గొప్పపడింది ఏంటి కదా ఇరున్న మగలికి అమెరికాకు పోయారు ఆపుజి ఎన్న మెక్కి పార్వతి అమెరికాకు పోపలం నంజీడు ఎన్న మెక్కి పార్వతిని కెర్పదని ఎన్న మెక్కి కెర్పడి
0: ఆ పాప ఉంది పొన్నను మెగ్గిన ఓలోలు బెన్పాదు మీకు ఆస్తి ఓలోలు పర్త బర్పేతయ్యా మెల ఉంది
2: పలయనాయా మెగ్గిని పోలీస్ కంప్లైంట్
3: అంకిల్ వాట్ హ్యాపెన్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ దాద అవుగండు ములు
1: ఇవరి అమెరికూర్దు దాయే బత్త మారయ్య ఇవరి బత్త ఎన్న మగలేని మధ్య పని ఖుషి ఇత్త మారయ్య దాద మత్త మారయ్య
3: దాదా అంకిల్ ఎన్నది దాదా దాదా తప్పండి అన్నట్టు దాదా తప్పండి
0: దాదా తప్పు దాదా తప్పు ఉంది పని పేరు ఈరత్తన్న ఈరత్తన్న అని పండిని ఆ పార్వతిని మద్నాపంది
3: అయితే దాదా తప్పుండు అంకల్ అయితే దాదా తప్పుండు పార్వతిని అని చేస్తా
2: పార్వతి దిక్కేల
1: బతలా
2: బతలా ఓలల్ ఓలల్
1: పార్వతి బతాలి చెప్తా